భారత్ న్యూజిలాండ్ దేశయోః ప్రధానమంత్రిణో భారత్ న్యూజిలాండ్ దేశయోః సామరిక సహభాగిత్వస్య నిర్మాణస్య ఘోషణాం అకురుతాం. గృహమంత్రి అమిత్ షాహ అద్య అహ్మదాబాద్ నగరే 45,00,000,000,000 రూపాయలు అహ్మదాబాద్ నగర నిగమేత్యస్య వికాస పరియోజనానాం శృంఖలాయాః ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. అస్మినవసరే సహ ఏక్ పేడ్ మా కే నామ్ ఇత్యభియానస్యాంతర్గతం విశాలం వృక్షారోపణాభియానం ప్రారబ్ధవాన్, యస్మిన్ అద్య తస్య లోకసభామండలే గాంధీనగరే 25,00,000,000,000 వృక్షాః రోపితాః. సభాం సంబోధయన్ శ్రీశాహ 29,000,000 నిర్వాచన పర్యంతం నిర్వాచనక్షేత్రస్య హరితావరణం 20% యావత్ వర్ధయితుం దీర్ఘకాలీన పర్యావరణ మార్గచిత్రం అధోరేఖితవాన్. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇత్యేషా పార్శ్వగాయికాయాః ఎస్ జానకీ అమ్మా ఇత్యస్యాః మృత్యోః విషయే శోకం ప్రకటితవతీ. సామాజికాంతర్జాలీయే పటలే రాష్ట్రపతిః అవదత్ యత్ దేశే సంగీతస్య ఏకం ప్రతీకం నష్టం అభవదితి. వియత్నాం దేశస్య భారతీయ దూతావాసః అద్య సూచితవాన్ యత్ వియత్నాం దేశస్య ఫుక్ వోక్ ద్వీపస్య సమీపే హ్యః నౌకాయాన పలాయనే మృతానాం 15 భారతీయ నాగరికాణాం మృత శరీరాణి వియత్నాం దేశస్య హోచిమిన్ నగరం ప్రతి ప్రేష్యంతి. ఏకస్మిన్ సామాజిక మాధ్యమ ప్రసారే దూతావాసః అవదత్ యత్ తత్ర ఆవశ్యక ఔపచారికతానాం సమాప్తేః అనంతరం మృత శరీరాణి యథాశీఘ్రం భారతం ప్రతి ప్రేష్యంతే. దూతావాసః వాణిజ్య దూతావాసశ్చ వియత్నాం అధికారిభిః సహ నికటతయా సమన్వయం కురవన్ అస్తి. తథా చ మృత శరీరాణాం భారతం ప్రతి శీఘ్రం పరివహనం సుకరం కర్తుం సర్వాన్ సంభావయాన్ సహాయాన్ ఆశ్వాసయంతీత్యపి సహ అవదత్. అద్య ప్రాతః అమెరికా దేశః ఇరాన్ దేశస్య ఉపరి నూతనాని ఆకాశీయ ఆక్రమణాని ఆరబ్ధవాన్. తెహరాన్ దేశోపి హుర్ముజ్ జలసంధి మధ్యే వాణిజ్య నౌకాయాః ఉపరి ఆక్రమణం కృత్వా తస్య కర్మచారిణః నౌకాతః పరిత్యాగం కర్తుం బాధ్యం కృతవాన్. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇత్యయం అవదత్ యత్ క్షిపణి డ్రోన్ సంచార సౌకర్యాణి చ మిలిత్వా ప్రాయః 40,000,000 ఇరానీ సైన్యస్థలాని లక్ష్యీకృతాని. ఇరాన్ దేశః బహ్రీన్ కువైత్ కతార్ సంయుక్త అరబ్ అమీరాత్ ఏ దేశాన్ లక్ష్యీకృత్య క్షిపణి డ్రోన్ ఆక్రమణైః ప్రత్యుత్తరం ప్రదత్తవాన్. కతర్ దేశః కువైత్ దేశశ్చ ఆగచ్చతాం ప్రక్షేపకాన్ అవరోధయిత్వంతో ఇతి అవదతాం. కూటనీతి క్షేత్రే ప్రసార మాధ్యమేషు నివేశేషు చ గల్ఫ్ రాష్ట్రం ప్రముఖ వైశ్విక పురోధత్వేన పరివర్తయతః. కతర్ దేశస్య పూర్వ ప్రముఖః అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యేషః 74 వయసి అమ్రియత్. షేఖ్ హమద్ ఇత్యయం కతర్ దేశే 18 యావత్ శాసనం అకరోత్. ततः पूर्वं सः 2013 क्षेत्रीय परंपरां समुल्लंघ्य स्वेच्छया स्वपुत्राय अधिकारान् समर्पितवान्. तस्य नेतृत्वे कतर देशः वैश्विक ऊर्जा शक्ति केंद्र रूपेण उद्भूतः. अल जजीरा वार्ता जालस्य आरंभं कृतवान्. स्वस्य अंतरराष्ट्रीय निवेशस्य विस्तारं कृतवान्. 2023 फीफा विश्व चषक क्रीडायाः सफलतया आतिथ्यं च अकरोत्. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना तस्य मृत्योः विषये शोकः प्रकटितः. शेख हमद बिन खलीफा अल थानी एकः दूरदर्शी नेता आसीत् यः कतर देशं विकासस्य समृद्धेः च महत्तरस्तरं नीतवान् इति श्रीमोदी सामाजिक प्रसार माध्यमे उक्तवान्. కర్మచారీ భవిష్యనిధి సంఘటనం స్వాయత్త భవిష్యనిధి న్యాసం సంచాల్యమానానాం ప్రతిష్ఠానేభ్యః తేషాం స్థితిం నియమితం కర్తుం షణ్మాసస్య ఎమ్నెస్టీతి యోజనా ప్రవర్తయతి. కేంద్రీయ మంత్రిణా శివరాజ సింహ చౌహానేన ఉక్తం యత్ పర్యావరణస్య రక్షణాయ సుస్థిరస్య భవిష్యస్య సునిశ్చితతాయై చ వృక్షాణాం రోపణం అత్యంతం మహత్వపూర్ణమస్తి.